0: బాజులు చిన్న మంసహన జారాలను వాలు
1: బాజులు చిన్న మంసహన జారాలను వాలు
0: బాజులు చిన్న
1: బాజులు
0: చిన్న మంసహన జారాలను వాలు
1: బాజులు చిన్న మంసహన జారాలను వాలు
0: జల చిన్న సహన జారాలను వాలు
1: చిన్న